సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోని పునర్వసుః ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘ శుచిరూర్జితః అతీంద్రః సంగ్రహ